కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. శభాష్. కలిసి ఉంటే కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము. కన్న మనసులు మూగ మనసులు, కన్న మనసులు మూగ మనసులు, తేనె మనసులు మంచి మనసులు. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము.

0: మనగడు మనగాళ్లకు మనగాడు దసరా బుల్లుడు ప్రేమనగర్ సొగడు పూల రంగడు పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి
1: ఏం కాదు
0: పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి అమెరికా అమ్మాయి రోజులు మారాయి దండ దండ దండ దండ ఉంటే కలదు సుఖము కలిసి వచ్చిన దృష్టము ఇది అదృష్టము మంచివాడు మామకు తగ్గ అల్లుడు
1: అలాగా
0: చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు
1: అయ్యో పిచ్చివాడు
0: మంచివాడు మామకు తగ్గ అల్లుడు చిక్కడు దొరకడు కదలడు బదలడు వాడే నాడు నేడు